0: స్తుతి వేభం. హల్లెలూయా. ఉపరి నమస్కార వేవాదేవి అద్భుత
1: ప్రీతిర భక్తిర భక్తిర భక్తిర.